పుణ్యంతం అనుమోదిత్వా చిరం రక్షంతు మం పరంతి. పినతోని పాండకంద ఆశీర్వాద పూజావ పొసన్పుర పొహ దవసే భండార వెల శ్రీ పుష్పారామ మహాపుదబిమి సిటై నిమావట పత్ కరాన్నే హెమ దినాటమ నివన్ దకిన్ సుగతియేట యాన్న మే పింకం నివన్ పినిసమ పారమితావక్మ వేవా కిల వందనా కరాన్నే.